0: గారే గారే
1: ఏ జరబడదే
0: గారే గారే
1: ఏ సూరు బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్ట
0: గారే గారే
1: ఏ సూరుకి దరది ఏ సూరు ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చోడగనది
2: ఎక్క చతుర నార అమ్మ పక్కడ